బిల్కులు వేసి మెసేజ్ నవ్వకపోతే ఉన్నదన్నా బిల్హాల్ హోరణపోతే సైదు ఓ బిల్కులు చావల్ మెసేజ్ ధరణపోతే చావల్ ధరణపోతే సైదు సుమ్రహా సైలెంట్ వైలెంట్ సుమ్రహా చామిస్టర్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ కా గే టోల యో సాడే మరణ యో జహాన్ మరణ ఓకే శుక్రియా ముకి బిల్కులు హమే షాము కుషర్ దా కడే చిదాస్ ప్రోగ్రామ్ దర్తావ్ కో చే తుసే సుమ్రహా కా వెయిట్ వర్తావ్ కే ఇంతజార్ వర్తావ్ కే చే తుసే ఇంతజార్ చికి మికే నా ఆగా యని సయకి జినా بالکل مقبل دے سمرہ دمونہ کے دا دس پروگرام میں درتاو کو دس یو خواندوار دے خواننا ٹاک پروگرام چاگیشے آگیشے آگیشے دیر دس خبر دس کسے میں درتاو روڑے اگر تسو بالکل خواش کرلے گیم میں درتاو روڑے تسو موخان دولے دے سرا سرا